0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి దేవ మనోహరి రాగంలో పదవర్ణం, ఖండ త్రిపుట తాళం, వాలాజీపేట వెంకటరమణ భాగవతర్ రచన.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి రేవతి రత్నస్వామి. షీ ఈజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు and on mridangam by Shri P. Jayabhaskar. Shrimati Revati begins her concert with a varnam of Valaji Peta Venkatramana Bhagavatar in Rag Deva Manohari set to Khanda Triputa Taal.

0: ఇప్పుడు వినండి మాయాతీత స్వరూపిణి మాయామాళవ గౌళరాగం రూపకతాళం పొన్నయ్య పిళ్ళై రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నయ్య పిళ్ళై, మాయాతీత స్వరూపిణి, ఎన్ రాగ్ మాయామాళవ గౌళ, సెట్టు రూపకతాళ్.

0: ఇప్పుడు సారంగ రాగంలో త్యాగరాజస్వామి కృతి నీవాడనేగాన ఖండచాపుతాళం.
1: Now listen to a composition of Thyagarajaswami, Nee Vaadanegaana, Enraag Saranga Settu Khandachaputal.

0: ఇప్పుడు వినండి భాగేశ్వరి రాగంలో జయదేవుని అష్టపది ఆదితాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు ఎ జయదేవ అష్టపది ఇన్ రాగ్ భాగేశ్వరి సెట్ టు ఆదితాళ్.
2: రాధికా కృష్ణ, రాధికా కృష్ణ.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి వింటున్నారు. వాటి సహకారం వయలిన్ పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి హమీర్ కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి మానము లేదా ఆదితాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి రేవతి రత్నస్వామి. షీ ఈజ్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు.

0: ఇప్పుడు మోహనరాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన రారా రాజీవలోచన ఆదితాళం.
1: శ్రీమతి రత్నస్వామి కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య రారా రాజీవలోచన ఎన్ రాగ్ మోహన సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి దేవనకే పతి ఇంద్ర కానడ రాగం ఆదితాళం స్వాతి తిరునాళ్ రచన.
1: శ్రీమతి రత్నస్వామి కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్ దేవనకే పతి ఇంద్ర ఎన్రా కానడ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical vocal concert by Shrimati Revati Ratnaswamy. She was accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గాత్రకచేరి వింటారు. వాద్య సహకారం వైలిన్ పై శ్రీమతి చల్లా ప్రభావతి, మృదంగంపై శ్రీ ధన్వాడ అనంతరావు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ విఘ్నరాజం భజే, గంభీర నాట రాగం ఆదితాండం ఖండగతి, ఊత్తుకాడ్ వెంకట సుబ్బయ్య రచన.
2: Listen to a Carnatic classical vocal recital by Dr. Dwaram N.V.J. Lakshmi. She is accompanied on violin by Srimati Challa Prabhavati and on mridangam by Shri Dhanwada Anantarao. Dr. Lakshmi begins her recital with a composition of Uthukad Venkat Subbaya, Sri Vigna Rajam Bhaje, Indra Gambhira Nata, set to Adital, Khandagati.

0: స్వాగతం కృష్ణ. మోహనరాగం ఆదితాళం ఊత్తుక్కాడ్ వెంకట సుబ్బయ్య రచన.
1: Now listen to a composition of Uthukkad Venkat Subbaiah, Swagatam Krishna, in Rag Mohana set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వైలిన్ పై శ్రీమతి చల్లా ప్రభావతి, మృదంగంపై శ్రీ ధన్వాడ అనంతరావు. కార్యక్రమంలో చివరిగా వినండి కుడలోడి మనమెల్లాం, కాంబోజిరాగంలో ఊత్తుకాడ్ వెంకట సుబ్బయ్య రచన ఆదితాళం.
1: You are listening to Ragam 24/7 DTH anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Dr. Dwaram NVJ Lakshmi. She is accompanied on violin by Shrimati Challa Prabhavati and on mridangam by Shri Dhanwada Anantarao. She concludes her recital with a composition of Uthakkad Venkat Subbaya, Kulalodi Manamellam, in Rag Kamboji set to Adital. Tadar

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ ద్వారం ఎన్ విజయ లక్ష్మి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి చల్లా ప్రభావతి, మృదంగంపై శ్రీ ధన్వాడ అనంతరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ క్లాసికల్ కర్ణాటక వోకల్ రిసైటల్ బై డాక్టర్ ద్వారం ఎన్ విజయ లక్ష్మి. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీమతి చల్లా ప్రభావతి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ ధన్వాడ అనంతరావు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో కడప ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.